0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
4: Shrotalaku namaskaram. సంగీత ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం తొలి రాగాలు అనే కార్యక్రమంలో. 94, 95.6, 98.2 మెగాహెర్ట్స్ మీద మీరు వింటున్నారు మీకు ఇష్టమైన తెలుగు కార్యక్రమం. మీరు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం మొదలైంది మన రేడు మనోరంజన్ మీద. మీ మిత్రురాలైన ఉన్నది మీతో ప్రతి శుక్రవారంలాగా. అవునండి, ఇట్స్ విష్మా ఇన్ యువర్ కంపెనీ టిల్ 9 o'clock. అయితే చక్కగా వినండి, మీరు చాలా ఆనందంగా ఉండండి మన పాటలను వింటూ. మీరు సిద్ధంగా ఉంటే కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

ఈ చలికాలం ఉదయపు చల్లని గాలిలా మధురమైన సంగీతంతో మీ ముందుకు వచ్చేశాను. తొలి రాగాల కార్యక్రమంలో చక్కనైన పాటలతో అయితే కొనసాగిద్దాం ఇప్పుడు ఇంకో చక్కనైన పాటతో.

మీ రోజు ఆనందంగా ప్రారంభం కావాలని కోరుకుంటూ సూపర్ హిట్ పాటలను అందిస్తున్నాను మీకు.

అసలు శ్రోతలారా, ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. దాన్ని మంచి ఆలోచనలతో, మంచి సంగీతంతో ప్రారంభిద్దాం.

అసలు తెలుగు సినీ సంగీత ప్రపంచంలోని ఎన్నో అందమైన గీతాలు ఉన్నాయి. అదే ప్రపంచం నుంచి మీకోసం చక్కనైన పాటలు ఎన్నుకొని ప్రసారం చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నారు కదా?

92.2 MHz ద్వారా తొలి రాగాలు అనే కార్యక్రమం రేడియో మనోరంజన్ మీద విశ్వమీ సేవలో ప్రతి శుక్రవారం లాగా ఫ్రమ్ 8 to 9 మంచి మంచి తొలి పాటలతో తొలి రాగాలు అనే కార్యక్రమంలో

మంచి సంగీతం, మంచి ఆలోచనలు, మంచి ఉదయం, ఇదే తులి రాగాలు ప్రత్యేకత. పాట నచ్చిందా మీకు? ఇంకో మంచి పాటతో కార్యక్రమంతో కొనసాగిద్దామా ఇప్పుడు? హియర్ వి గో.

ఈఉదయం మీ ముఖంపై చిరునవ్వు తీసుకురావడమే మా ప్రయత్నం. ఈ పాటల ద్వారా అసలు మీకోసం చాలా చక్కగా ఈ పాటలను ఎన్నుకొని ప్రసారం చేస్తూ ఉంటాను. అటువైపు మీరు ఆనందిస్తున్నారు, మీరు మెచ్చుకుంటున్నారు, చాలా చాలా కృతజ్ఞతలండి.

ఈ జూన్ 26వ తేదీన మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారా? జన్మదినోత్సవం శుభాకాంక్షలు మీకు. ఈ రాబోయే పాట చాలా ప్రేమతో మీకు అంకితం చేస్తున్నాం. ఈ రోజంతా మీరు బాగా ఆనందంగా కాలం గడపతారని మా ఆకాంక్ష.

ఈరోజు ఈ జూన్ 26వ తేదీ కొందరు తమ పెళ్లి వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నారు శ్రోతలారా. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ. రాబోయే పాట విశేషంగా మీకోసం. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సరే శ్రోతలారా, ఇంతటితోనే కార్యక్రమం పూర్తి చేయడానికి సమయం వచ్చింది. అయితే మీ రోజు విజయవంతంగా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. ఇక విష్మాకి సెలవు ఇవ్వండి. శుభదినం. నమస్కారం.